0: ఆకాశవాణి రౌర్కెలా 102.6 FM ప్రచార కరుచు శ్రీరామచరిత మానసర 225తమ భాగ
1: ఎపిసోడ్ 225 225

ప్రసంగంలో అమరాగం కలియ మిషనరీ ప్రసార వక్త వాక్యతోటి కార్యక్రమ సంపర్కరు సూచనా ଆଗାମୀକାଲି ସକାଳ 6:05 ଭକ୍ତିଗୀତର କାର୍ଯ୍ୟକ୍ରମ ବନ୍ଦନା ଶ୍ରୀରାମଚରିତ ମାନସର 226ତମ ଭାଗ ସକାଳ 6:35 ସକାଳ 7:25

ఉంది 102.6 ఎఫ్ఎం ఆకాశవాణి రావుల కేంద్రకు వర్తమాన సంతోష హిందీ చలచిత్ర గీత కార్యక్రమ సినీ సంగీత్ ప్రథమ శుణవా కాల పథర్ చలచిత్రరు గీతర గాయ లతా మంగేష్కర కిశోర కుమార్ ఏం సాథీ రచనా సాహిర్ సంగీత రాజేష్ రోజన్

0: शोध, आलेख और स्वर रेडियो सखी ममता सिंह का। इस कार्यक्रम के संपादक और प्रस्तुतकर्ता रमेश गोखले। तो अब दीजिए इजाजत, नमस्कार।
1: కార్యక్రమం చూసింది ఆకాశవాణి రౌర్కల కేంద్రరు ఆపణకు బహుశారు ఉన్నతి ఆణిపై ఆకాశవాణీర సహయోగ నియంతో ఆకాశవాణి రౌర్కల కేంద్రరే విజ్ఞాపన బుకింగ్ పై ఆజి యోగాయోగ కరంతు ఈ టెలిఫోన్ నంబర్ 700-824-8758 నంబర్టి ఆధార కొ రకుచి 700-824-8758 కూర్చుంది 102.6 ఎఫ్ఎం ఆకాశవాణి రౌర్కల కేంద్రకు బతున్న సొంత ఆరంభ కరివా కార్యక్రమ విజ్ఞాన పత్రిక అజిత్రి విషయ రుచి రోసే ఘరె లుచి రహిత్వా రసాయన ఈ సంపర్కరే శుణివా ప్రొఫెసర్ హరికృష్ణ సాంక సహ ఆలోచన కార్యక్రమకు ప్రయోజన కరిచింది వసంత కుమార్ స్వాయి ఉపస్థాపనరే అనిత దళ